సర్వం కర్త, సర్వం ప్రాణం, సర్వం త్రాణం, సర్వం కర్మం, సర్వం తర్మం, సర్వం జుగుత, సర్వం ముక్త సావల్ శాంత ప్రసాద. నమో నర్క రాసే సదైవం ప్రకాశే అనంగం స్వరూపే అపంగం విభూతే పరమాత్మ పరమాత్మే సదా సర్వసాధ్యే అగా స్వరూపేంద్రవాద్ విభూతే అనంగీయ నామేంద్ర భంగీతర కామేంద్ర భంగీ స్వరూపే సర్వంగీయ నూపే నా పౌత్రేన పుత్రేన సత్తరేన మిత్రేన తాతేన మాతేన జాతేన పాతేన సాకం శరీకః మిత్తో అమీకః సదైవం ప్రవాహ అజాయః అజాయః భగవతి శాంతవత ప్రసాద. కే జాహర జహూర కే హాజర హజూర హై మేసుల్ సలామ హై సమస్తుల్ కలామ హై కే సాహిబ్ దిమాగ కే కుశల్ చరాగ కే కామల్ కరీమ హై కే రాజ గ్రహీమ కే రోజీ దహంద కే రాజ గ్రహింద కరీముల్ కమాల కే కుశల్ జమాల్ హై గరీబుల్ ఖరాజ గరీబుల్ నివాజ హరిఫుల్ శికన్ హై రాసుల్ ఫికన్ హై కలంకం ప్రణాస సమస్తుల్ నివాస అగంజుల గరీమ రజాయ గ్రహీమ సమస్తుల్ సుభాహ కే సాహిబ్ కరా హై కే నరకం ప్రణాస బహస్తుల్ వాస కే సర్వుల్ గబన్ హై మేసుల్ రవన్ హై తమాముల్ తమీజా సమస్తుల్ అజీజా పరం పరమీస సమస్తుల్ అదీస అదేసుల్ అలేఖ అమేసుల్ అపేఖ జమీలు జమాహ అమీకుల ఇమాహ కరీముల్ కమాల కే జురత్ జమాల్ హై కే అచలంగ్ ప్రకాశ కే మిత్తో సుభాస్ హై కే అజబ్ స్వరూప కే మిత్తో విభూత కే మిత్తో ప్రసాహ కే ఆత్మ ప్రభాహ కే అచలంగ్ అనంగ కే మిత్తో అభంగ మద భార శాంత త్వ ప్రసాద. మున్ మన ప్రణామ గుణగన్ ముదామ అర్ భర అగన్ హర్ నర్ ప్రభాన్ అనుగన్ ప్రణామ మున్ మన స్వనామ హర్ నర ఖండ భర నర మండన్ భవనాస్ మున్ మన ప్రకాశ గుణగన్ ప్రణామ జల్ థల్ ముదామ అంశజ అంగ ఆసన అభంగ ఉపమా అపార గతమిత ఉదార జల్ థల్ అమణ దిస్వస భాణ జల్ థల్ మహన్ దిస్వస్ వ్యంత అన్ భవనా తృతర్తురాసాజన్ బాహ ఏక సోదాహ ఓంకార ఆద్ కథనీయనాద్ ఖల్ఖండ ఖ్యాల్ గుర్భర కాల్ ఖర్ ఖర్ ప్రణామ చిత్చర్నామ అంశజ గాత్ అజుజనా బాత్ అణుచంజ గాత్ అంధ్రంజ బాత్ అంటుట భండార అంఠట్ అపార ఆడీఠ శర్మ అతటీఠ కర్మ అన్ వ్రణ అనందాత మహంధర్ బోల్ మనా శాంత త్వ ప్రసాద. కరుణాలయ హై అర్కాలయ హై ఖల్ఖండన హై మహమండన హై జగతేశ్వర హై పరమేశ్వర హై కలకారణ హై సర్వ ఉబారణ హై త్రిదగే తరణ హై జాకే కర్ణ హై మన మాన హై జగ జాన హై సర్వం పర హై సర్వం కర హై సర్వపాశ హై సర్వనాశ హై కరుణాకర హై విశ్వంబర హై సర్వేశ్వర హై జగతేశ్వర హై బ్రహ్మండస హై ఖల్ఖండస హై ప్రతేపర హై కరుణాకర హై అజప అజప తప తప కృత కృత మృత మృత అమృత అమృత కరుణాకృత కర్త కర్త తరణి తర్త అమృతేశ్వర హై పరమేశ్వర హై కర్త కర్త అమృత అమృత హై అజ్వ కర్త అమృత అమృత హై నరనాయక హై కలకాయక హై విశ్వంబర హై కరుణాన హై నృపనాయక హై సర్పాయక హై పాపంజన హై అరగంజన ఇరుపతాపన హై జప జాపన హై అకలంకృత హై సర్వా కృత హై కర్త కర హై హర్త హర హై పరమాత్మ హై సర్వాత్మ హై ఆత్మ బస హై జసకే జస హై భుజంగ ప్రయాద ఛంద. నమో సూర్య సూర్యే నమో చంద్ర చంద్రే నమో రాజరాజే నమో ఇంద్ర ఇంద్రే నమో అంధకారే నమో తేజ తేజే నమో బృంద బృందే నమో బీజ బీజే నమో రాసం సాంతరం నమో రాసం తాంసం సాంతృపే నమో పరం తత్తంగ తత్తంగ స్వరూపే నమో జోగ జోగే నమో జ్ఞాన జ్ఞాన మంత్ర మంత్ర నమో ధ్యాన ధ్యాన నమో జుద్ జుదే నమో జ్ఞాన జ్ఞానే నమో భోజ భోజే నమో పాన పానే నమో కలహే కర్త నమో సాంతృపే నమో ఇంద్ర ఇంద్రే అనాదంగ విభూతే కలంకారుపేలంకార లంకే నమో ఆసే నమో భాంగ భంగే భంగి స్వరూపే అనంగీయ నామేంద్ర భంగీతరకాలే అనంగీయ కామే ఏక శ్రీ శాంత అజాయ అలాయ అపయ అభయ అభూ అజూ అనాస్ అకాస్ అగంజ అభంజ అలఖ అపఖ అకాల్ దయాల్ అలేఖ అభేఖ అనామ అకామ్ అగహ అఠా అనాథే ప్రమాథే అజోని అమోని నరాగే నరంగే నరూప్య నరేఖే అకర్మంగ అపర్మంగ అగంజే అలేఖే భుజంగ ప్రయాద ఛంద. నమస్తుల్ ప్రణామే సమస్తుల్ ప్రణాసే అగంజుల్ అనామే సమస్తుల్ నివాసే నిర్గామంగ్ విభూతే సమస్తుల్ స్వరూపే కుకర్మంగ్ ప్రణాసే సుతరంగ విభూతే సదా సచ్చిదానంద్ సతరంగ్ ప్రణాసే కరిమల్ గనిందా సమస్తుల్ నివాసీ అజాయ విభూతే గజాయవ గనిమే హరియం కరియం కరిమల్ రహీమే చతుర్చక్రవర్తి చతుర్చక్ర భుగతే స్వయం భవ సుభం సర్వదా సర్వజుగతే దుగాలంగ్ ప్రణాసే దయాలంగ్ స్వరూపే సదా అంగ సంగే అపంగం విభూతే చతుర్చక్రవర్తి చతుర్చక్ర భుగతే స్వయం భవ స్వం సర్వదా సర్వజుగతే దుఃఖాలం ప్రణాసి దయాలం స్వరూపే సదా అంగ సంగే అపంగం విభూతే. సత్నామ శ్రీ వాహిగురు సాహెబ్ జీ ఏక ఓంకార్ సద్గురు ప్రసాద్ పాషే దశమీ త్వా ప్రసాద్ స్వయ్యే శ్రావక శుద్ధ సమూహ సిద్ధాంత కే దేఖ ప్రయోగ కర జోగ జతికే సూర సురార్దన సుధ సుధాధిక సంత సమూహ అనేక మతి కే సారే దేశ కో దేఖ రహో మత కో నా దేఖిత ప్రాణ పతి కే శ్రీ భగవాన్ కి పాయ కృపా హూతే ఏక రతీ బన ఏక రత్తి కే
माते मतंग जरे जर संग अनूप उतंग सुरंग सुवारे कूड तुरंग कुरंग से कूदत पावन के गौन को जात निवारे भारी भुजान के भूप लेबद न्याप सीसना जात बिचारे एते भय तो कह भुपतंत को नंगे पाए पधारे जीत भरै सब देश दिशान को बाज ढोल मृदंग नगारे गुंजत गुड़ जान के सुंदर हिंसत हे हर राज हजारे भूत भविख भान के पुपत कौन गरह नहीं जात बेचारे सिर पर सिर भगवान भजबिन अंत को अंत के धाम सदारे तीर्थ नहान दयाद मदान सुसंजम ने मनेक में सिखा है वेद प्राण कदेव ग्रां जमीन जवान सवान के पेखा है पवन आहार जति जत धार सब सुपचार हजारक देखा है श्री भगवान भजे बिन भूपत ए करतीबिन एक न लेखा है शुद्ध सबाह दुरंद दुबाह सुशासना दुर्जान दलेंगे भारी गुमान भरे मन में कर परबत पंख हरे ना हरेंगे तोर अरीर मरोर मवासन माथे मतंगन मान मरेंगे श्रीपद श्री भगवान कृपा त्याग जहान दान चलाएंगे वीर अपार बडे बरियार बचारे सार की धार बशैया तोर देश मिलंद मवासन माते गजान के मान मलैया गाड़े गड़ान को तोड़न हार सुबातन चकचार लभैया साय श्री सबको सरनायक जाच कर एक सो एक दवैया दानव देव नंदन साचर भूत भगवान जपेंगे जीव जिते जल मै थल मै पल ही पल मै सब थाप थपाएंगे पुन प्रतापन बाढ़ जैतन पापन के बहु पुंज खपाएंगे साध समु प्रसन्न फिरा जाके सतर सब अबलोक छपाएंगे मानव इंद्र गजेंद्र नरातब जौन तरव को राज कराएंगे कोट स्नान गजात गदान अनेक स्वंबर साज भरेंगे ब्रह्मेश्वर बिशन सची पतंत फसे जम फास भरेंगे जे नर श्री श्रीपद के प्रस है भग ते नर फेर ना देह तरेंगे कहा पयो जो दो लोचन मूंद के बैठ रहे भक्त ध्यान लगायो नाथ बरिओलिय सास समुद्रन लोग गयो पर लोग गवायो बास कियो विख्यान सब बैठ गए ऐसे ही ऐसे सो बैस बितायो साज कहूं सुन लेहो सबै जिन प्रेम कियो तिन ही प्रपायो काहू लै पाहन पूछ रहो सिर काहू लै लिंगर लटकायो काहू लखे और बाची दिशा में काहू पशाह को शीस निभायो को बतान को पूजत है पास को मृतान को पूजन तायो कूर क्रिया उर्जयो सब ही जाग श्री भगवान को भेद न पायो को बतान को पूजत है पास को मृतान को पूजन तायो कूर क्रिया उर्जयो सब ही जाग श्री भगवान को भेद न पायो सतनाम श्री वाहिगुरु साहिब जी एक ओंकार श्री वाहिगुरु जी की फतेह पातशाही दसवीं कवि बाज बेनती चाओ भई अमरी करो हादर रक्षा पूर्ण हुए चित की इच्छा तब चरणन मन रहे हमारा अपना जान करो व्रत पारा अमरे दुष्ट सबैत